పుస్తక సంధ్యాబాదం సెల్పు ఉత్సవాలు సమాధం ముఖుసారం రేపాలు తిహాలు విచారం గలమాలా తిలకలాటం దేతో తీ వస్త్రపాటం.